తద్దివ్య రక్తకర కంజ సుచర్చితార్చ గోపీయ చందన సుదీర్ఘ నివాస మూర్తే కృష్ణోడుపీష కలిదిష్